0: గారే గారే
1: నరబడసి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూర కి తర దిరే ఏ సూర ఇన్నాయా అది
2: ఏ కచతుర నార అమ చోరగనే